0: లుక్కయ్యా మారే విడిని ఊని దొక్కి వాడే మడ మెమరీ లోస్ కీలా
1: మెమరీ లోస్ కౌన్ డాక్టర్ యారు సున్నది
0: మమ్మే కిరికి బుణ్య అయ్యా సీని విడిని ముక్కు తత్తపై విడకరనే అయ్యా మాట
1: సూపర్ డాక్టర్ ని డాక్టర్ హరియటం కీల తీయరాలి
2: ना वेवी सिंधु अन्न FM 93.5 FM 93.7 හැන්දෑවෙ 4 වෙද්දී ටියුන් කරලා තියාගන්න
3: Evening Drive with Chamit and Charu
2: සම අනුග්‍රහය
3: රසයනුත් ඉහළ ගුණයනුත් ඉහළ විජය තෝසේ මිශ්‍රණය
2: විජය ප්‍රොඩක්ට්ස් අපේ රසය රටේ සැමට
4: රාජ්‍ය බැංකුවක සුරක්ෂිත භාවය ඉහළම රැකවරණය සමගින් ස්ථාවර තැන්පතු සඳහා ඉහළම පොලිය RDB බැංකුවෙන්.